దీన్ని ఢల్ జాయ్ హాయ్ రాత్ న జాయ్ తూ తో నా ఆయే తేరీ యాద్ సతాయ్. మొహమ్మద్ రఫీజీ ఆప్కో సునానే వాలే థే. ఫ్రమ్ ద మూవీ గైడ్ సే హమ్నే పేష్ కియే హై సునే వాలో. हमने जो देखे सपने सच हो गए वो अपने. परिवार है फिल्म का नाम. इसी फिल्म से हम पेश करते हैं आप सभी के वास्ते लता जी के साथ में महेंद्र कपूर जी आपको सुनाने वाले हैं.